సమందులైన చల్లదానవు దోనగోస చూలనైన లింగ జయగ రయ్యగ డోన్ డోన్ డోన్ డోన్ డోన్ డోంగ మర జయగ రేవింగ్ pendiente para comprar tu boleto. Tú sabes que Don Omar llega a Rey. Tenemos el flyer en las cuentas de las redes sociales de la radio. También las mías como Guillo el Loquillo. Dale, ahí tú. ¡Dónde!